జాలం జులుకమ్మా ఉంటే రోజే తీస్తాడే, జాలం జులుకమ్మా ఉంటే రోజే తీస్తాడే, లుట్టా మారా తాడే తోహతా సపోయా, లుట్టా మారా తాడే తోహతా సపోయా.